0: ప్రజలు ఇద్దరు ప్రజలతోని మధ్య చుట్టిని కాకుండా జ్ఞాని ఎస్పెషల్లీ బాబు కిషోర్ కిషోర్ గారు అదే నేతలకు విషయాలు కిషోర్ గారు సారీ ఏం సార్ ఫోన్ సార్ దొరకడం సార్ సబైభందా బాలబాలికలాయి సబైభందా పని సంరక్షణ ప్రాథమిక అంశం పరివారో పరివారం
1: ఖాన్ పార్టీ

0: విషాది ప్రయోజనం కాదు, అన్న రాజకీయ ఏమైనా కీర రాష్ట్ర రాలత పడలేదండి.
1: रासायनिक
0: विषादी को सट्टा

కథకు ఇక్కడ సంవత్సర కార్యక్రమం అధ్యక్షంలో ప్రభుత్వ ప్రతినిధి సంవత్సర కార్యక్రమం ప్రతినిధి